కెరూబ్వరుణ్ ఉసస్ స్థానములసిన శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వపరాక్రమ మహోత్తమదేవి అల్హాస్ ఉభాంసిట సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెడవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉభాంసే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవా